పగు ఎద్రను ఏమిన నాకు సమంత బెల్లడూన ఎంటీ హెయిర్ ఫాల్ షింపూ ఎనిద బెల్లడూన రెగ్యులర్ షింపూ కిమాదే కాస్మెటిక్స్ జనరల్ మెడికల్ స్టోర్ ఐజా ఖాన్ ముంగ్ పదాము కాబిల కిరాల మొహతరమే సిమిని నుమి ఉలికా ఐజా ఖాన్ ముంగ్ సామెల షా సదబ్ దుకుహాట్ ముంగ్ పదాము కాబిల కిరాల నుమి ఉలికా ఔ సల్మాద పందు ముంగ్ పదాము కాబిల కిరాల నుమి ఉలికా హాఫ్ సఫ్రామ తని ముంగ్ పదాము కాబిల కిరాల నుమి ఉలికా ఔ ముంగ్ తబల్ మెసి చారాలి గలే అని సద చార్ సదీ ముంగ్ పదాము కాబిల కిరాల నుమి ఉలికో దదే సర చికం దే సీమా అబ్ద సవాబై ముంగ్ పదాము కాబిల కిరాల నుమి ఉలి గజి ఆ క్యూట్ జోని ఫ్రామ్ పీర్ సదో హాయ్ క్యూట్ జోని బై దదే షింపి ప్రైస్ 550 వి ఆయిషా ఫ్రామ్ కర్నల్ షేర్ వా ఆయిషా రాల జి అస్సలాము అలైకుం వాలైకుం సలాం హాయ్ జమన హద టూ పినో దీది కి మత్ సలూట్ రూపే దే గలత్ సలాం సర్ హౌ ఆర్ యు I'm Medina from Swabi. Hi, most welcome, Dina. Dajna kur mandanina Rustam Shah. Hi, most welcome, Rustam Shah. That time, Muntabal Mr. Raji. Latif Mumanda Swabi YG. Why did he kimat 550 rupay de? Zabardast. Salam, Basit Sangai Khai. Ehsan Baito. Cute Dr. Hidar Ali Mumanta. Salam, Udhaniu Shimpu kimat 5 rupay de. Nabil.